0: ఈత సార్ నియమిత రూపాయలు రాజధానిని బ్యాండ్ మీకు స్వస్థపడంలో మొదట
1: భోజన పర్యాప్త నింద సకారాత్మక సోచ్ ఏం చింతా సకారాత్మక ముక్త హోదా ముట్టు రోగాట పోసన సకించ
0: 40% కటేసి నియమిత స్వస్థ జాస్తారు
1: చీలు పదార్థ మాసమాసు కొన్ ఖావు ఖానామా సాక్తా తొక్కల్ ఫుల్ ఖావు
0: మతికాన్ తొక్కుతాన్ సేవన్ నగరు
1: సుస్థరము సుఖమాయ జీవన్ విధానం
0: ఇదియో కుమారా ఎక్షన్ ద్వారా జనహి ప్రజారి సంఖ్య
2: ఒక పక్షంగా ఉంటే ఒక అవసరం

తమిళ కొండలను మెతుకాకు కొన్నారు. సంవత్సరాన్ని తమిళ కొనుక్కోవాలి. విశ్వాసంలో ఇది కూడా ముప్పై వేల మంది ఆశ్రయించావు. ఇచ్చి సంవత్సరం తమిళ కొనుక్కోవాలి.